కోకు యాళ్ళ మోక టన్నెల బొప్ప లీమలేవా సోడమే చిక్కిట్టేరి బుజి వా అస్ ఇలటున్ హరిజతున్ ఓ అజిబతున్ సరేహ లిమిట్ వాళ్ళే సారాయి పా 148 అంకో చెప్పే మొక్క వా నేను కోకు యాళ్ళ కొయ్ టన్నెల బొప్పం తే వాహ్తు వక్ దే సో వాహ్తు వక్ నేహ్ ముతాన్ మిన్ బైన్ ఖల్ఖి చి మిదే ఫిలే టన్ కో నేహ్ వాహ్తు వక్ నేహ్ ne koku nak motax muné yalla ci bopam muné nun juliti bo ba negeni dañuy tasdid bi tahqiq xol niñu tassare islam rek ak li ci bindé ci ulumi dini fune tarjema ko ci français ci anglais tout lepp tahqiq lepp ci tajjid la bok muné nan mune lol bo balik nu ngi ci waye nan ci wey ila an ya'zana allah mutawalli may wax ila an ya'zana allah liman yasha'u an yajri al khayr ala yadayhi li yutabbiqa manhaj allah bakere de yalla stan kuko sop ci mbinde fam yi mu jox ko ndigal mu ñew appliquer la méthode de dieu manhajullah ta'ala te manhajullah ben yonent musuko genn yonent bu ma sañu mom ko don atti bu ma sañu te yonent bu ma sa wote da ngay wote ila tanbiqi manhajillah motax ku don khatimul nubuwa sa mission deugantat moy tanbiqu manhajillah moy tahqiq at tazid bi tahqiq koko khas motax ñu ne lolu man tatbiq al islam ala manhajillah moy man appliquer l'islam ci méthode sun borom bi lol moy nga jog ci nga def même mission bi nga xamné motax yalla yoni mbollem yonenti ak anbiya lan moy mission bobu lan la won mle ko commencé ci ki jëkka wote ila tawhid moy sidina nuh alayhi salam Muron bi Sayyidina Ibrahim, Sayyidina Musa, Sayyidina Isa, bati ila Nabi al-Khatib. Ñom ñep seen wote bobu ben mission la moy da wo minde fi ci ñu benal yalla sol ko lepp luy shirk ak bokale te jam ñom ñep lolu Serigne Touba di tuddé manam mom lay tuddé as-sawabit yi nga xamne du soppeku ci donte yonenti dañuy wuté ko soppeku way yoy du soppeku seen mission soppeku jannu ba ci sayyidina muhammad ben mission ñom nak wuté nañ ci méthode parce que manhaju sayyidina nuh ci wuté bokul ak bu sayyidina ibrahim bokul bu sayyidina musa momit bokul ak sayyidina isa ken bokku ci sama rom méthode waye sabe bi invariable bi mom li tax ñuy wote mom soppeku ñom ñep ñu bokkon ben baat d'accord yent bi nak bi yo yep nak bi ñewé dafa dajalo nak ci nubuwatu rasulullah sallallahu alaihi wasallam dañ moy an nubuwatu khatima lepp dajalo ci lolu motax ñu né ulama yu né wala ma ko sabbi ci yepp ci ñu wax ni ad-da'watu manam da'wa ci bopam wote jëme ci yalla bi sidna nuh def ak yoonent yepp neena mom moy ciosan ci bepp tasjid ngi limal am ko lool jitu na 19e siècle te 19e siècle le tasjid xew comme baat te ñi neenañu de wote bi sidna nuh jëk def ndax moko jëkke def moy ciosanu bepp tasjid ngana kon kep kuy tasjid da ngay roy wala ngay yeesal li sidina nu waxam defal te soy yeesal amna ci lo xamni mëno ko yok mëno ko wañ te moy sabit ba l'invariable moy wahdaniyatullah ta'ala wa istihqaquhu lil'ubudi min qibal ibadi bok mo ci sa tan tan di motax yonenti bu ñew da ngay tay yajidum yajidum ma qablahu